0: ఆంధ్రప్రదేశ్ చోడవరం మాది. నా విశాలాక్షి. నేపాలకి బహుత్ టీమ్ 40 నెంబర్స్ భువనేశ్వర్ భువనేశ్వర్ ట్రావెల్
1: 40 లోగ్ ఆప్ లోగ్ భువనేశ్వర్
0: భువనేశ్వర్ ట్రావెల్ టీమ్ 40 నెంబర్స్ హేనా గో గ్రూప్ గ్రూప్ హై
1: గ్రూప్ ఆయా హై 40 వ్యక్తియో కా గ్రూప్ హై జో ఆయా హై నేపాల్ ఘూమ్నే
0: నేపాల్
1: నేపాల్ మే ఆప్నే క్యా క్యా దేఖా
0: నేపాల్ పశుపతినాథ మనా కామనా దేవి గృహటేశ్వరేశ్వరి బహుత్ టెంపుల్స్ హేనా హచ్చా హై పశుపతినాథ టెంపుల్స్ జనకపూర్ హచ్చా హై సీతాదేవి ప్లేస్ హచ్చా హై
1: లుంబిని
0: లుంబిని అంబద్ద గయా ఆమెలి ఇంకోటేశ్వర కాళీమాత టెంపుల్ కాళీమాత టెంపుల్ హచ్చాయే కాట్మా కాట్మా పశుపతినాథ టెంపుల్ హచ్చా బడా హే జా ముక్తేశ్వర్ ముక్తేశ్వర్ నామ్ శంభునాథ్ టెంపుల్ హచ్చ పోక్రా ముక్తినాథ్ టెంపుల్ హచ్చా బడా హే ముక్తినాథ్ విష్ణు లక్ష్మీదేవ్ బడా హచ్చా హే ముక్తినాథ్ టెంపుల్ గుప్తేశ్వర్ డోలేశ్వర్ బడా హచ్చా హే
1: నేపాల్
0: అచ్చా ఓకే ఓకే అచ్చా హచ్చా హే ఓకే
1: కేసే లగ్
0: వ్యవహార్ పీపుల్ అచ్చా హే బహుత్ అచ్చా హే ప్రాబ్లమ్ నహీ అచ్చా నమస్వాయ ఓం నమస్వాయ పుష్పనామాద్కి ఓం నమస్వాయ
2: జామి కృష్ణారావు శ్రీకాకుళం జిల్లా విశాఖపట్నం పలాస క్యాజు ముక్తినాథ్ మందిర్ కా పుష్పనాథ్ మందిర్ కా ఔర్ జనక్పూర్ మాతా కా ఔర్ కాఠ్మండు సిటీ పోక్రా సిటీ లుంబిని సోప్ దేఖరేఖ ఆయా అచ్చా హే సోప్ డిసెంట్ లొకేషన్ క్లీన్ అండ్ గ్రీన్ నేపాల్ కా లోగ్ అచ్చా హే
1: బిహార్ కే లోగ్ కేసే లగే ఆప్కో
2: బిహార్ కా అభి ఆయా నా బిహార్ కా అభి ఆయా నా కిమ్ జాంతా హే జాన్ పడేగా
1: యహాన్ పే భీ తో సబ్ బిహార్ కే లోగ్ హే కేసే లగ్ రహే
2: హాం హాం అచ్చా హే
1: మే భీ బిహార్ కా హూం
2: ఓకే తో తుమ్ భీ అచ్చా హే తుమ్ భీ అచ్చా హే దగ్గర లోకి దుకాణ కా షాప్ వాళ్ళ కా అచ్చా హే బహుత్ సస్తా సస్తా హే ఆంధ్రమే 2 రూపాయ సస్తా హే ఆంధ్రమే సోమాసు 10 రూపాయ బడాసే 8 రూపాయ 2 రూపాయ సస్తా హే బ్రేక్ఫాస్ట్ లే సోమాసా స్వీట్స్ కాయా ఫ్యూచర్ అవర్ ఆయేగా ఆయేంగే అచ్చా ఆ లోగ అచ్చా హే
1: క్యా సబ్ పర్చేస్ కియా వహాన్ ఆప్నే
2: ఏ చైన్స్ పోస్టులు పగడాలు స్టోన్స్ చైన్స్ సబ్
3: मिथिला क्षेत्र इस मैत्री का सबसे सुंदर उदाहरण प्रस्तुत करता है. भारत के बिहार और नेपाल के मधेश क्षेत्र के लोगों की भाषा संस्कृति खान पान और परंपराएं लगभग समान हैं. दोनों ओर मैथिली बोली जाती है और लोग एक दूसरे के सुख दुख में सहभागी बनते हैं. इसी संदर्भ में मधवापुर और नेपाल के मटिहानी का विशेष महत्व है. ये सीमा क्षेत्र केवल आवागमन का मार्ग नहीं बल्कि भारत नेपाल की आत्मीयता का प्रतीक है. यहाँ के लोग वर्षों से व्यापार शिक्षा सामाजिक कार्यक्रमों और पारिवारिक संबंधों के माध्यम से जुड़े हुए हैं.
4: मनीषा सर
1: घर
4: बटुलिया नेपाली.
1: यहाँ अभी आप मधवापुर में हैं, क्यों आई हैं?
4: सामान लेने, सस्ता है कुछ, सब बढ़िया है, सबके बोली विचार सब एक मिलते हैं, सबके सब रंग के व्यवहार नहीं है.
1: यहाँ के लोग अच्छे हैं,
4: ठीक है, कुछ नहीं दिक्कत होते है, सब अच्छा व्यवहार करते हैं, कभी भी आते हैं तो.
5: मेरा नाम लक्ष्मी साहब हो गया.
1: घर
5: भटोलिया मतौरी जिला.
1: यहाँ आए हैं अभी आप मधवापुर में, क्यों आए हैं?
5: सामान लेने के लिए आए थे, घर से सामान है थोड़ा बहुत, इसी के लिए आए थे. हल्का सस्ता पड़ता है नेपाल से, इसीलिए अभी महंगाई ज़्यादा हो गया और इसीलिए आया.
1: दोनों देश का संबंध कैसा आप देखते हैं?
5: बहुत अच्छा है, बहुत अच्छा है. हम लोग इंडिया आते हैं ऐसे ही, न पासपोर्ट लगता है ना कुछ भी लगता है, आते हैं जाते हैं. हम लोग अहमदाबाद भी घूमाए, आसाम भी घूमाए, सत्र घूमाए, बम्बई भी जाकर आया सत्र. अच्छा है,
1: भारत में जहाँ भी गए कोई दिक्कत नहीं?
5: कोई दिक्कत नहीं. 20 साल काम किया इंडिया में, 12 साल किया गुजरात होटल लाइन में, अहमदाबाद जहाँ पर किया, फिर आसाम में किया 5 साल, बम्बे में किया 1 साल होटल में, अब नेपाल में अपना बिजनेस कर रहा हूँ. अपना फैमिली के साथ मैं खुश हूँ. बॉर्डर से मैं तो बहुत अच्छा है, रिलेशन के हिसाब से बहुत अच्छा दिख रहा है यहाँ पे, और आगे जाके भी अच्छा रहे.